భూమి పుత్రో మహాతేజ జగతాం భయకృత్ సదా వృష్టి కృత్ వృష్టి హర్తా చ పీడాం హరతుమే కుజః ఉత్పాత రూపీ జగతాం చంద్ర పుత్రో మహాద్యుతిః సూర్య ప్రియతరో విద్వాన్ పీడాం హరతుమే పురః దేవ మంత్రి విశాలాక్ష సదా లోకహితే అనేక శిష్య